సరి నిజ ధని సని మద నిజ గమద మగరి నిజ ధని సరి గమ గమద నిజ గరి మగరి గ సరి సని సరి ధనిరి మద నిరి గమద నిరి గరి గమని గరి నిరి నిజ ధని మద గమద ని గరి స నిజ ధని మద గమరి గమద నిరి ని సని దమని దమగద మగరి గమద నిద మగద మగరి మగరి నిరిగమ.

దాని మద నిజ దాని మద గమ దాని మద గమ దిగ సరి గమ దాని రిజ గరి దాని రిజ నిజ దాని ద మద మగరి దాని సరి గమ దాని

0: సరి నిజ ధని పద మమ గమ ని గమ ద గమ పద మమ ద ని సని ద పద ప
1: పమ ధ ని గమ పద మమ ద ని పద ని స గరి స ని రి స ని ద స ని ద మ ద ప
2: నిరి ని ద ద ని ద మ మ ద మ గ గ మ గ రి మ గ రి ని ని రి గ మ గ మ ని ద మ ప
0: సరి నిజ ధని పద మ ని ద మ ద ప
1: గరి స ని రి స ని ద స ని ద మ ద ప
2: మ గ రి ని ని రి

0: పద ని ని ద ని సరి ద
1: ని సరి ద ని సరి గ్రి
2: ని సరి గ్రి సరి గ
1: సరి గ ని సరి గ్రి సరి ని సరి గ పద మ మ గ మ గ పద ని సరి గ ని సరి గ ని సరి గ సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ ని సరి గ